0: అలుదా కాలర్ చేద్దాం, మీకు కాలర్ వస్తుందా కదా. అస్సలాం అలైకుం.
1: వాలైకుం సలాం.
0: జీదా సాయి కేర్ కితాంగ కలా రూపాయా
1: సాయి దిల్బర్ పేన కలా అదో బూరో పేన మా.
0: ఓ దిల్బర్ సాయి కేడా ఆలా తవ ఠీక్ హై యో అల్హమ్దులిల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. అలా జైసాం జీ మోర్ ఎఫ్ఎం 88 బుధనా ఆయో.
1: जी साईं बिल्कुल ॿुधंदा
0: आहियूं. वाह वाह ज़बरदस्त. कीअं लॻंदो आहे तव्हांखे असांजो शो या असांजा ॿिया प्रोग्राम्स?
1: माशाल्लाह ज़बरदस्त ज़बरदस्त तमामु सुठा लॻंदा
0: आहिनि. ज़बरदस्त, वॾी महिरबानी. हाणे छा थो ॿुधणु चाहीं अॼु असांजे प्रोग्राम में?
1: असांखे साईं गानो ॿुधो.
0: कहिड़ो गानो ॿुधंदे?
1: चमन मीराली जो.
0: चमन मीराली जो मुंहिंजी प्ले लिस्ट में हिकिड़ो ॾाढो भलो गानो पियो हले, सिर्फ़ तुंहिंजे लाइ आहे, ॿुधंदे? ठीक है, पांजे दोस्तन के शामिल कयो. पांजे दोस्तन के शामिल कयो.
1: साईं आयाज कयन साहब.
0: ठीक है आयाज भेण.
1: मुर्तज़ा मला साहब.
0: ठीक है मुर्तज़ा मला, मिठो माण्हू. खिलणो माण्हू. बिल्कुल हुनखे भारत कंदासीं. वॾी महिरबानी. तुंहिंजे लाइ हिकिड़ो सॉन्ग प्ले कयां थो, इहो ॿुध मिठा. महिरबानी तव्हांजी.